0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2026 జనవరిలో చారిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ పారదర్శక భవిష్యత్ సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్స్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నిన్న నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మోదీ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే

శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీలతో పాటు బీజేపీ ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలు, అవిశ్వాస తీర్మానాలు, రాష్టపతి పాలన వంటి వివిధ అంశాలపై ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు వివిధ రాష్ట్రాల పర్యటనల ద్వారా ఆయా వర్గాల అభ్యంతరాలను, సిఫారసులను జేపీసీ సేకరిస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను నిర్ణీత గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అత్యాచారం హత్య కేసు విచారణను కోల్కతా హైకోర్టుకు చెందిన జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్లతో కూడిన డివిజన్ బెంచ్ చేపడుతుంది. అంతకుముందు మే 11న జస్టిస్ రాజశేఖర్ మంథా, జస్టిస్ రాయ్ చటోపాధ్యాయులు ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఏకైక నిందితుడిగా తేలిన సంజయ్ రాయ్కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ విచారిస్తుండగా నిందితుడికి మరణశిక్ష విధించాలని సీబీఐ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాను నిర్దోషినంటూ తనను విడుదల చేయాలంటూ సంజయ్ రాయ్ కోర్టును వేడుకున్నాడు. మరణించిన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ కేసులో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్, సంజీవ్ ముఖోపాధ్యాయ, అప్పటి ఘేలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జీలను అరెస్టు చేయాలని అభ్యర్థించారు. వైద్యురాలి మృతదేహానికి రెండవసారి పోస్టు మార్టం నిర్వహించకుండా ఈ ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారని, అలాగే సరైన నిబంధనలు విధానాలు పాటించకుండా మృతదేహాన్ని అత్యంత వేగంగా దహనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో గడ్చిరోలి పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో 8 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 5 సీనియర్ మావోయిస్టు నాయకులు లొంగిపోయారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ కేడర్లపై మహారాష్ట ప్రభుత్వం గతంలో 64 లక్షల రివార్డును ప్రకటించింది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షినో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన అంశం వెల్లడైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ను ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 నిమిషాలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళం, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది.

0: శుభోదయం శ్రోతలకు నమస్కారం. ఈరోజు మల్లెపూదండ కార్యక్రమంలో ఆట విడుపు పిల్లల కార్యక్రమం విందాం.
1: శ్రీ జేఆర్ఇటి రాఘవ.

ఈరోజు ఆట విడుపు కార్యక్రమంలో శ్రీ జేఆర్ఈటి రాఘవ మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం విందాం.

0: మార్పు మన చేతిలోనే. ప్రగతి సాధనకు ఇంధన పొదుపు, భవితకు మదుపు. పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల వినియోగం నియంత్రిద్దాం. కాలుష్యరహిత వాతావరణాన్ని సాధిద్దాం. ప్రకృతి వనరులు వృధా పోకుండా పయనం చేద్దాం. ఇది మన అందరి బాధ్యతగా కొనసాగుదాం.
1: ఇప్పుడు శ్రీ జేఆర్ఈటి రాఘవ మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం విందాం.
2: శ్రీ జేఆర్ఈటి రాఘవ మాధ్యమిక పాఠశాల తరపున శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మా కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తాము. ప్రార్థనా గీతాన్ని పాడడానికి వస్తున్న చిన్నారులు మహేంద్ర, ఎబినేజర్, ఉమా, వైష్ణవి, ఝాన్సీ.

0: ప్రార్థనా గీతం పాడిన చిన్నారులకు హర్షధ్వానాలు చేద్దామా? ప్రపంచంలోనే అమ్మకు మించిన దైవం లేదంటారు. అటువంటి అమ్మ గురించి కవిత చెప్పడానికి స్వాతి జాష్ణవి.
1: అమ్మ మనసు మెత్తన, అమ్మ సొగసు తెల్లన, అమ్మ మాట వేదము, అమ్మ పాట మోదము,
2: అమ్మ రూపు ప్రమోదము, అమ్మ తీరు ఆమోదము, అమ్మ పలుకు బంగారము, అమ్మ చూపు లలితము,
1: అమ్మ దీక్ష అచంచలము, అమ్మ రక్ష అభయము, అమ్మ విఘ్నత ఆమోగము, అమ్మ ఆలోచన ఉన్నతము,
2: అమ్మ లాలన ప్రశాంతము, అమ్మ పాలన ముదావహము, అమ్మ నడత ఆదర్శము, అమ్మ కలత అవాంఛనీయము,
1: అమ్మ హృదయ విశాలము, అమ్మ ఆదరణ ఆప్యాయము, అమ్మ నెలవు సత్యయుక్తులకు, అమ్మ కొలువు ఓర్పు నేర్పులకు,
2: అమ్మ సహనం భూదేవంత, అమ్మ సహాయం కొండంత, అమ్మ ప్రతీక దైవత్వానికి, అమ్మ చండిక దానత్వానికి,
1: అమ్మకు సరిలేరు లోకంలో, అమ్మకు అమ్మే సాటి ఈ భూలోకంలో.
0: అమ్మ గురించి కవిత చెప్పిన స్వాతి జాస్నివేలకు చప్పట్లు కొడదామా? ఎక్కడ చూసినా ప్రజలు నీటి సమస్యతో బాధపడుతున్నారు. నీటి సమస్యను తీర్చడానికి వర్షాన్ని ఆహ్వానిస్తూ పాట పాడుతున్న చిన్నారులు వైష్ణవి, ఎబినేజర్, స్వాతి, జాన్సీ, ఉమా.
3: చినుకుల్లారండి, మీ చిరునామేమిటో చెప్పండి, మీ చిరునామేమిటో చెప్పండి,

0: నా సంగతులే మీ చెప్పను గాని మీకొచ్చిన పనులు కానివ్వండి, మీకొచ్చిన పనులు కానివ్వండి, చక్కని వర్షం కురిపించండి, పంటకు ప్రాణం పోయండి, పంటకు ప్రాణం పోయండి.
1: పాట పాడిన చిన్నాళ్లకు జయజయలు చెబుదామా. మనం జీవించడానికి ప్రేమ ముఖ్యమా, గెలుపు ముఖ్యమా, లేక ఐశ్వర్యం ముఖ్యమా అనేది ప్రేమ అనే నీతి కథ ద్వారా వివరించడానికి ఝాన్సీ వస్తుంది. ఓ ముగ్గురు వ్యక్తులు ఒక ఇంటి తలుపు తట్టారు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళలా కనిపిస్తున్నారు. ఎవరండి? ఆయన ఇంట్లో లేరు అంది ఇల్లాలు. చాలా నీరసంగా ఉన్న వాళ్ళను చూసి, రండి వచ్చి ముందు భోజనం చేయండి అంటూ లోపలికి ఆహ్వానించిందామె. వద్దమ్మా, మీ భర్త వచ్చాకే లోపలికి వస్తాం అనేసి బయట అరుగు మీద కూర్చున్నారు ఆ ముగ్గురు. పోని, భోజనం ఇక్కడికే తెస్తాను అందామె. దాన్ని సున్నితంగా తిరస్కరించారు వాళ్ళు. అయ్యో అనుకుంటూ ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఒకటికి రెండు సార్లు అడిగినా వాళ్ళు ఒప్పుకోలేదు. సాయంత్రానికి ఆమె భర్త పొలం పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చారు, ఇక లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా అందా ఇల్లాలు బయటికి వచ్చి. లేదు, కానీ మా ముగ్గురిలో ఒకరు మాత్రమే వస్తారు మీ ఇంట్లోకి, అది మా నియమం అన్నారు. ఆమె ఆశ్చర్యంతో చూస్తుండగా ఓ పెద్ద ఆయన, నా పేరు ప్రేమ, ఇతని పేరు గెలుపు, ఇంకొక అతని పేరు ఐశ్వర్యం, మాలో ఒకరిని మాత్రమే ఆహ్వానించు అన్నాడు. వచ్చిన వారు మామూలు మనుషులు కారని, సాక్షాత్తు దేవతలే అని ఆమెకు అర్థమైంది. సంతోషంతో పొంగిపోతూ ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. బతుకులో గెలిపే ముఖ్యం కాబట్టి ఆయన్నే పిలుద్దాం అన్నాడతను పరవశంతో. గెలుపు ఒకటే వస్తే ఏంలా.

0: పాపం ఐశ్వర్యం లేకపోతే, కాబట్టి ఐశ్వర్య దేవతని ఆహ్వానిద్దాం అని బదిలిచ్చిందామె. వీరిద్దరి మాటలు వింటున్న వారి కోడలు గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ ఉంటేనే భార్య భర్తలు పిల్లలు అత్తా కోడళ్ళు అందరూ కలిసిమెలిసి ఉంటారు. అంతకు మించిన గెలుపు ఐశ్వర్యాలేముంటాయి అంది. ఆ ఇంటి యజమాని వెంటనే బయటకు వచ్చి, మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు. ప్రేమ ఇంట్లోకి వచ్చాడు. అతని వెనకే మిగిలిన ఇద్దరూ లోపలికి దారితీశారు. ఆ కుటుంబ సభ్యులకు ఏమీ అర్థం కాలేదు. మీరు గెలుపునో ఐశ్వర్యాన్నో కోరుకుని ఉంటే మిగిలిన ఇద్దరం బయటే ఉండిపోవలసి వచ్చేది, కానీ మీరు నన్ను పిలిచారు, నేనున్న చోట గెలుపు ఐశ్వర్యం కూడా ఉంటాయి అన్నాడు ప్రేమ నవ్వుతూ.
1: కథ చెప్పిన ఝాన్సీకి కరతాళ ధ్వనులు చేద్దామా?
0: మంచి నడవడి నాకు నేర్పే మాతృమూర్తికి జై జైలు అంటూ జై జైలు పాట పాడుతున్న చిన్నారులు ఉషా జాష్నవి మహేంద్ర.

0: జేలు నానేస్తాలకు జేజేలు.
1: పాట పాడిన చిన్నారులకు చప్పట్లు కొడదామా? మాతృదేవో భవ, పితృదేవో భవ, గురువు దేవో భవ అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత గురువుకు ముఖ్య స్థానమును ఇచ్చారు. అటువంటి గురువు యొక్క గొప్పతనాన్ని వివరించడానికి వస్తున్న స్వాతి మహేంద్ర.
2: అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు తెలియలేదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని,
0: కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యతను పెంచుతున్నారని,
2: చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు నా చేతికి పదును పెడుతున్నారని,
0: ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని,
2: పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని,
0: మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని.
2: ఈ క్షణం తెలుస్తుంది నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని, ఒక మహాశక్తిగా మలిచారని. కాలం వెనక్కి వెళితే మళ్ళీ మీతో డబ్బులు తింటాం, మీ అనురాగానికి పాత్రులమవుతాం.
1: గురువు గొప్పతనం గురించి చెప్పిన స్వాతి మహేంద్రాలకు హర్షధ్వానాలు చేద్దామా? వేమన పద్యాలు మరియు భావాలు చెప్పడానికి వస్తున్న వారు సంతోష్, జాస్మిత.
3: ఆరు రుచులు వేరు సారంబు యొక్కటి, నిత్య నిష్ట వేరు సత్యమొకటి, పరమ ఋషులు వేరు భావ్యుండు యొక్కడు, విశ్వదాభిరామ వినురవేమ.
1: రుచులు రకాలు ఆరే గాని వాటి సారం మాత్రం ఒకటే. సత్యమండలి ఆచరణ పద్ధతిలో వేరైనా సత్యం ఒకటే, మహర్షులు చెప్పే దిక్కులు వేరైనా గమ్యం ఒకటే.
3: మిరప గింజ చూడ మీద నల్లగనుండు, కొరికి చూడలోన చురుకు మనును, సజ్జనులగు వారి సారమిట్టుల నుండు, విశ్వదాభిరామ వినురవేమ.
1: మిరపకాయని పైన నల్లగానున్నా దానిని కొరికితే మాత్రం కారం చురుకుమనేలా బాధ పెడుతుంది. సజ్జనులు కూడా ఇలాగే మండిపోతుంటారు, కాని వారి సాంగత్యం ఎంతో క్షేమకరమైనది.
3: గురువు లేక విద్య గురుతుగా దొరకదు, నృపతి లేక

0: విజిడౌనే విశ్వదాభిరామ వినురవేమ.
1: గురువు దగ్గర విద్యాభ్యాసం చేయకుండా విద్య రాదు, రాజు లేకుండా దేశం అభివృద్ధి పొందదు. ఎంత తెలివి కలవారైనా గురువు దగ్గర విద్యాభ్యాసం చేయకుండా ద్విజుడనిపించుకోడు.
0: మూల

0: బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అను ముగ్గురిలో గొప్పవాడెవరు? అసలు వీరిలో మూలమెవ్వరు అని ప్రశ్నించుతుంటారు మూఢులైన వారు. ఆలోచిస్తే ఈ ముగ్గురికి మూలమెవరని అందుకు ఒక ముఖ్య కారణం ఉందని సాధారణ ప్రజలు గ్రహించుకోలేరు. పద్యాలు చెప్పిన చిన్నారులకు చప్పట్లు కొడదామా? పంచపునీతాలు గురించి మహేంద్ర, ఉమా, ఝాన్సీ, ఎబినేజర్, స్వాతి వివరిస్తారంట, విందామా?
1: వాక్ శుద్ధి. వేల కోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్ను దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా నెమ్మదిగా ఆదరణలో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి.
2: దేహశుద్ధి. మన శరీరం దేవుని ఆలయం వంటిది. దానిని పరిశుభ్రంగా ఉంచుతూ రెండు పూటలా స్నానం చేయాలి. చిరిగిన అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించకూడదు.
0: భాండశుద్ధి. శరీరానికి కావలసిన శక్తినిచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి పరిశుభ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృతతుల్యమైనది.
3: కర్మశుద్ధి. అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించిన వాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు.
4: మనశుద్ధి. మనసును ఎల్లప్పుడూ ధర్మన్యాయాల వైపు మళ్లించాలి. మనసు చంచలమైనది, ఎప్పుడూ వక్ర మార్గాల వైపు వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండడమే మనశుద్ధి.
0: పంచపునీతాలు గురించి గొప్పగా వివరించిన విద్యార్థులకు హర్షధ్వానాలు చేద్దామా? విశిష్ట రూపం గురించి వివరించడానికి వస్తున్న తేజ, ఉష.
5: రాయికి రూపం తెచ్చేవాడు
6: శిల్పి.
5: శిష్యునికి రూపం తెచ్చేవాడు
6: గురువు.
5: భావానికి రూపం తెచ్చేది
6: భాష.
5: మనస్సుకు రూపం తెచ్చేది
6: మంచితనం.
5: శాస్త్రానికి రూపం తెచ్చేది
6: ధర్మం.
5: భక్తునకు రూపం తెచ్చేది
6: భక్తి.
5: వినాశనానికి రూపం తెచ్చేది
6: కక్ష.
5: రూపం లేని రూపం తెచ్చేది
6: దైవం.
0: విశిష్ట రూపం గురించి చెప్పిన తేజ, ఉషాలకు చప్పట్లు కొడదామా? భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పిన న్యూటన్ గురించి పాట పాడడానికి మహేంద్ర, ఎబినేజర్లను ఆహ్వానిద్దామా?
7: ఆపిల్ చెట్టు నీడన బాబు ఎక్కడ ఉన్నాడు? బాబు

0: గణేష్ వెంకటేష్.
1: నేనెవరో తెలుసా? నేనే వర్షాన్నిచ్చే మేఘాన్ని. నేనే లేకపోతే ఈ ప్రపంచమే లేదు. మానవునికి కావలసిన కూడు, గుడ్డ, నీడ ఏమీ ఉండవు. ఓ గాలి, విన్నావుగా? నీకంటే నేనే గొప్ప.
2: ఆపు మేఘమా, ఆపు. నీ పగర్పాలు ఆపు. నువ్వు కేవలం మేఘమే, నీపై నేను అదే గాలి సోకందే. నువ్వు వర్షంగా మారవు. ఈ గాలే లేకుంటే నువ్వున్న చోటు పడి ఉండాల్సిందే. నువ్వు నాపైనే ఆధారపడి ఉన్నావు. నువ్వే కాదు, ప్రతి జీవికి నేనెంతో అవసరం. నేనే లేకపోతే ఏ ప్రాణి బతకదు. కనుక నేనే గొప్ప.
3: ఆపండి అయ్యా, ఆపండి మీ బడాయి.
1: ఎవరు? సూర్యుడి గారా?
3: మానవుని కంటే మనం ఎంతో నయమనుకున్నాను, కాని మనిషికి మనకు తేడా లేకుండా పోయింది.
1: ఎందుకని సూర్య?
3: ఎందుకేంటి? మనుషులు తమలో తాము కీచులాడుకుంటూ ఎవరికి వారు తమ మతం గొప్పదని, తమ భాష గొప్పదని, తమ ప్రాంతం గొప్పదని జాతి, మత, భాష, ప్రాంతీయ దురాభిమానాలతో కొట్టుకొని చేస్తున్నారయ్యా. ప్రపంచమంతా సంచరించే మీకు కనబడడం లేదేంటి?
1: ఎందుకు కనబడలేదు? వారిని చూసి ఏవగించుకుంటున్నాం కూడా.
3: మరి మనం కూడా వారిలాగానే నేనే గొప్పని వాదులాడుకుంటే మన గొప్పతనం ఏమిటి?
2: ఓ సూర్య, మీ అభిప్రాయం ఏమిటి? మా ఇద్దరికంటే నువ్వే గొప్పంటావా?
3: ఇదిగో చూడండి, నా వల్ల కలిగే ఎండే లేకుంటే మేఘమే లేదు. నా వేడే లేకుంటే గాలి తేలికై పైకి పోదు. అయినా మీకంటే నేనే గొప్పని చెప్పడం లేదు. అందరూ కలిస్తేనే గొప్ప. ఐకమత్యమే మహాబలమని తెలీదా మీకు?
1: అవునవును, మనం ముగ్గురం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నాం. సూర్యుని ఎండలేనిదే మేఘం లేదు, గాలి లేనిదే వర్షం లేదు.
3: అందుకే నేను చెప్పేది వినండి.
1: ఏమిటో త్వరగా చెప్పు సూర్య.
3: మానవులు వలే కాకుండా మనం కలిసి కట్టుగా ఉండి మన ధర్మాన్ని పాటిస్తూ క్రమం తప్పక వర్షం కురిపిస్తూ ఈ ప్రపంచాన్ని సుభిక్షం చేద్దాం.
2: అలాగే, కానీ ఈ మానవుల్లో కొందరు ధర్మాన్ని, నీతిని మరచి అక్రమ మార్గంలో నడుస్తున్నట్లున్నది.
1: అవునవును, కొంతమంది నీతి నిజాయితీలను మరచి అనేక పాపాలు చేస్తున్నారు.
2: అవును మేఘమా, అవును. అందుకనే మనం విజృంభించి వారికి తగిన బుద్ధి చెప్పవలసిందే.
1: చెప్పవలసిందే గాలి, కాని ఎలా?
2: ఎలా ఏంటి? కొంతకాలం వర్షం లేకుండా చేద్దాం. తీవ్రమైన వడగాడ్పులతో కరువును సృష్టిద్దాం.
1: భలే భలే, మరి కొంతకాలం వర్షాలు, వరదలు, తుఫానుతో నానా బీభత్సం చేసేద్దాం.
2: అవును, అలా చేస్తే గాని ఈ మనుషులకు తిక్కు కుదరదు.
1: స్వార్థంతో నైతిక విలువల్ని దిగజారుస్తున్న వారికి తగిన శాస్తి జరగాల్సిందే. సూర్య, అలా మౌనంగా ఉండిపోయారే, ఎలా ఉంది మా యోచన?
3: అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుంది.
1: అంటే
3: సమాజంలో ఎవరో కొందరు తప్పులు చేస్తున్నారని అందరికీ శిక్ష వేయడమా? అదీగాక ఈ ప్రపంచంలో ఉన్న మిగతా జీవుల మాటేమిటి?
2: నిజమే, అది ఆలోచించాల్సిందే.
3: జంతుజాలం, క్రిమకీటకాదులు యథావిధిగా తమ తమ నియమాల్ని పాటిస్తూనే ఉన్నాయి గదా. నోరులేని ప్రాణులవి, వాటి మంచి చెడ్డలు కూడా గమనించాలి మరి.
1: సూర్యుడా, మాకంటే నువ్వు అన్ని తెలిసిన వాడవు. మన కర్తవ్యం ఏమిటో నువ్వే చెప్పు.
3: తప్పులు చేసే వారిని శిక్షించేది మన పని కాదు, అది ఈ విశ్వాన్ని సృష్టించిన భగవంతుని పని.
2: మరి
3: ప్రకృతి నియమబద్ధులైన మనం మన కర్తవ్యాల్ని పాటిద్దాం. మనము మనుషుల్ని అనుసరిస్తే మన ప్రత్యేకమేమిటి? పైగా మనం వారికి ఆదర్శంగా ఉండాలే, కాని వారిని అనుకరించి వారిలా తప్పులు చేయకూడదు.
1: బాగా చెప్పావు సూర్య.
3: మనిషికున్న ఈర్ష్య, ద్వేషం, అసూయ, అహం, స్వార్థం మనకొద్దు. వారిలా దెబ్బలాడుకోకుండా ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనే భేదం లేకుండా అన్ని ప్రాంతాలలో సకాలంలో వర్షాలు కురిపిస్తూ అందరినీ సంతోషపరుద్దాం.
2: అవును, మనం కలిసికట్టుగా ఉండి దేశం సుభిక్షంగా ఉండేందుకు తగిన వాతావరణం కల్పిద్దాం.
1: చాలా బాగా చెప్పావు. ఈ మనుషులు మనల్ని చూసైనా నేర్చుకుంటారేమో చూద్దాం.
2: చూద్దాం, అప్పటికైనా మేల్కొని తమ కర్తవ్యాన్ని పాటిస్తారేమో.
3: ఇక పోదాం, పదండి. ఎవరి పనులు వారు చూసుకుందాం.
4: విద్యార్థులకు కర్తాలి ధ్వనులు చేద్దాం.

ఇప్పటి వరకు మనం విన్నాం శ్రీ జేఆర్ఏటి రాఘవ మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమం.

ప్రతి సంవత్సరం మే 17వ తారీఖును ప్రపంచ రక్తపోటు దినోత్సవంగా జరుపుకుంటాము. కలిసి రక్తపోటును నియంత్రిద్దాం అనే నినాదంతో ఈ సంవత్సరం ఈ రక్తపోటు దినోత్సవంను జరుపుకుంటున్నాం. పరిగెత్తే నేటి కాలానికి తగ్గట్టుగా మనం కూడా పోటీ ప్రపంచంలో ముందుకు పరిగెత్తవలసిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల వల్ల మానవులు అనేక ఒత్తిళ్లను ఎదుర్కోవలసి వస్తోంది. దీని ద్వారా అధిక రక్తపోటుకు గురవుతున్నారు. తద్వారా మానవ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రక్తపోటు బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు మన దైనందిన జీవితంలో తీసుకోవాల్సి ఉంది. ఆహారంలో ఉప్పు, నూనెలు మరియు చక్కెర వాడకాన్ని తగ్గించి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం, ప్రతిరోజు వ్యాయామం, నడక వంటివి అలవాటు చేసుకోవడం ద్వారా అధిక రక్తపోటును మనం నియంత్రించవచ్చు. కొన్ని రకాల చేయతగని అలవాట్లను పక్కన పెట్టి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా అధిక రక్తపోటు బారి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మంచి ఆహారపు అలవాట్లతో, మంచి వ్యాయామంతో అందరం కలిసి రక్తపోటును నియంత్రిద్దాం. ఆరోగ్యకరమైన జీవితానికి ఆహ్వానం పలుకుదాం.

రేపు ఉదయం మల్లెపూదండ కార్యక్రమంలో ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వం మొదటి భాగం శ్రీ వంగల కాశీనాథ శాస్త్రి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు అరేబియా, బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధా,

అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది జనవరిలో చారిత్రాత్మక భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2025లో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 7.75 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అలాగే 2000 నుండి 2025 సంవత్సరం మధ్య కాలంలో భారత్లో స్వీడన్ పెట్టుబడులు మొత్తం 2.8 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా తయారీ క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనాభా గణన ప్రక్రియలో భాగంగా రాజస్థాన్, మేఘాలయ, మహారాష్ట, జార్ఖండ్, ఢిల్లీలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితా రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడానికి ఇంటింటి లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తూనే మొదటిసారిగా డిజిటల్ సాధనాలను ఉపయోగించి జనాభా గణన 2027 నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ ఆర్డినెన్స్ 2026 ప్రకటన ద్వారా ప్రధాన న్యాయమూర్తి కాకుండా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37కు పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956ను సవరిస్తుంది. ఈ సవరణతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి సర్వోన్నత న్యాయస్థానం మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38కి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో నిన్న యువ సంగమం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ 10 రోజుల కార్యక్రమం ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల్లో సాంస్కృతిక మార్పిడి, మేధో వికాసం, జాతీయ సమగ్రతను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పిపి చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈ రోజును జరుపుకుంటారు. అధిక రక్తపోటు పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, దాని నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం, అలాగే వ్యక్తిగత, సమాజ, ఆరోగ్య వ్యవస్థల స్థాయిల్లో చర్యలను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. రక్తపోటును కలిసికట్టుగా నియంత్రిద్దాం. మీ రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోండి. ఈ నిశ్శబ్ద మహమ్మారిని ఓడించండి అనేది ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.4 బిలియన్ల మంది ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్టు అంచనా. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ

0: దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్ లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహనను పెంచడం, అలాగే డిజిటల్ విభజనను తొలగించే మార్గాలను అన్వేషించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచాన్ని ముందుకు నడిపించే డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఈరోజు ప్రభుత్వాలు, పరిశ్రమలు సమాజాలకు పిలుపునిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు, అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు, బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల మొత్తానికి విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కేరళ, మాహే, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, మరఠ్వాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ 3:30 ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు రాత్రి 7:30 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం 11:00 ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా పంపించవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింకును అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను అందించవచ్చు. రాబోయే సంచిక కోసం సూచనలు ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన, క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి.
1: செய்திகள் வாசிப்பவர் லட்சுமி ராகவன். தலைப்புச் செய்திகள். ஸ்வீடன் செல்லும் பிரதமர் திரு நரேந்திர மோடி இன்று அந்நாட்டு பிரதமரை சந்தித்து இருதரப்பு உறவுகள் மற்றும் ஒத்துழைப்பு குறித்து விவாதிக்க உள்ளார். ஹோர்மூஸ் நீரிணை பகுதியில் வர்த்தக கப்பல் மீது தாக்குதல் நடத்தப்பட்டதற்கு ஐநாவின் இந்திய பிரதிநிதி கண்டனம் தெரிவித்துள்ளார். இம்மாதம் 31ஆம் தேதி ஒலிபரப்பாக உள்ள மன் கி பாத் நிகழ்ச்சிக்கு கருத்துக்களை தெரிவிக்குமாறு பிரதமர் மக்களிடம் கேட்டுக் கொண்டுள்ளார். உலக தொலைத்தொடர்பு தினம் இன்று கொண்டாடப்படுகிறது. அமெரிக்காவில் நடைபெற்று வரும் சர்வதேச தடகள சாம்பியன் போட்டியில் இந்தியாவின் செல்வப்பிரபு திருமாறன் தங்கப்பதக்கம் வென்றார். இனி விரிவான செய்திகள். பிரதமர் திரு நரேந்திர மோடி 2 நாள் பயணமாக இன்று ஸ்வீடன் செல்கிறார். பிரதமரின் இந்த பயணம் இருதரப்பு உறவுகளில் ஒரு மைல்கல்லாக அமையும் என்று எதிர்பார்க்கப்படுகிறது. வர்த்தகம், தூய்மை எரிசக்தி உள்ளிட்ட திட்டங்கள், செயற்கை நுண்ணறிவு, வளர்ந்து வரும் தொழில்நுட்பம், புத்தாக்க தொழில்கள், பாதுகாப்பு, விண்வெளி, பருவநிலை சவால்களுக்கான நடவடிக்கைகள் உள்ளிட்ட